0: ఇప్పుడు వినండి ఎంత భాగ్యము సారంగరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఎంత భాగ్యము ఇన్ రాగ్ సారంగ సెట్ టు ఆదితాళ్.

0: రామ ఇక నన్ను బ్రోవరాదా. శహనరాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన, రూపకతాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రామ ఇక నన్ను బ్రోవరాదా ఇన్ రాగ్ శహనా సెట్ టు రూపక్తాళ్.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గాత్ర కచేరి వింటున్నారు.

0: పార్టీ సహకారం. వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పర్వత రాజకుమారి, శ్రీరంజని రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic vocal recital by Shri N.C.H. Parthasarathi. He is accompanied by Shri M. Suryadeepthi on violin, Shri P. Vidyasagar on mridangam. Continuing the concert, you will now listen to Parvata Rajakumari, a composition of Muthuswami Dikshitar in Rag Sri Ranjani set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఏమి చేసితేనేమి. తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఏమి చేసితేనేమి ఇన్ రాగ్ తోడి సెట్ టు మిశ్రచాపుతాల్, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సీహెచ్ పార్థసారథి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్సీహెచ్ పార్థసారథి. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి విద్యాసాగర్ ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Veena recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad and on Ghatam by Sri N. Somayazulu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి ధరిని తెలుసుకుంటి ఇంద్రాగ్ శుద్ధ సావేరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ధరిని తెలుసుకుంటి శుద్ధ సావేరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: You have just heard to Mysore Seshana Thillana, Inrag Janjuti, set to Desadithal.
1: Intavarku, Thillana Vinnaru, Janjuti Ragam, Desadithalam.
0: You are listening to Ragam 24/7, Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have heard to Veena recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad, on Ghatam by Sri N. Somayazulu. Now listen to vocal recital by Sri Malladi Sriram Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B.V.S. Prasad.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం, తర్వాత మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
0: ఫస్ట్ లిసన్ టు ఎమ్మతిస్వామి దీక్షితార్ కృతి పర్వత రాజకుమారి, ఇన్రాగ్ శ్రీరంజని, సెట్ టు ఆదితాళ్.
1: ఇప్పుడు పర్వత రాజకుమారి ముత్తుస్వామి దీక్షితులు కీర్తన, శ్రీరంజని రాగం, ఆది

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7

0: 7 DTH Anytime Indian Music.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్య గోష్ఠి వింటారు. నిర్వహణ శ్రీ పుదుకోటై ఆర్ కృష్ణమూర్తి.
2: లిసన్ టు అన్ ఎన్సెంబుల్ ఆఫ్ వీణాస్ కండక్టెడ్ బై శ్రీ పుదుకోటై ఆర్ కృష్ణమూర్తి.
1: కార్యక్రమంలో ముందుగా వినండి నాదతను మనిషం శంకరం, చిత్తరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: ది ఎన్సెంబుల్ బిగిన్స్ విత్ అ కాంపోజిషన్ ఇన్ రాగ్ చిత్తరంజని, నాదతను మనిషం శంకరం, set to Aditaal, composed by Saint Thyagaraja.

0: పురవర్షిణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సుధామయ్యి సుధానిధే రూపకతాళం.
1: యూ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ అమృతవర్షిణి సుధామయ్యి సుధానిధే, సెట్ రూపకతాళ్, కంపోజ్డ్ బై ముత్తయ్య భాగవతర్.

0: ఇప్పుడు వినండి కుంతల వరాళి రాగంలో నాగరాజస్వామి కృతి సరసర సమరైక శూర ఆదితాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. సరసర సమరైక శూర ఇన్ రాగ్ కులవరాళి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కర్ణాటక దేవగాంధారి రాగంలో మయూర్ వాసుదేవాచార్య రచన భజరే రే మానస ఆదితాళం.
1: Continuing the ensemble, you will now listen to a composition of Mysore Vasudevachar, Bharere Manasa, in rag Karnataka Devagandhari, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రేవతి రాగంలో దయానంద సరస్వతి రచన భో శంభో శివశంభో స్వయంభో ఆదితాళం.
1: ది ఎన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ దయానంద సరస్వతి భో శంభో శివశంభో స్వయంభో ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణావాద్య గోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి.
1: You are listening to an ensemble of veenas conducted by Shri Pudukkottai R. Krishnamurthy.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కిర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.